0: సారేగామా వన్ టూ త్రీ ఫోర్
1: సారేగామా మా సారేగంగా సరే మా మంగారేసా సారేగామా మా సారేగంగా సరే మా మంగారేసా మంగారేసా మంగారేసా మంగారేసా మంగారేసా మంగారేసా మంగారేసా మంగారేసా.
2: This is Talk 100.3.